బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాంత దిచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ